0: బాల్కోనా మకమానాలో నారాకమానాలో కుల్లు సెలజియాలో గిన్ టిగ్రీని ఆ కుల్లు ఫెలితో అబ్జి తమారో కుల్లు ఫెలితో మిజి కామన్ లాంగ్వేజ్ ఆలో అబ్జియా సెలజి కునా మకమా నిష్టే నిష్టే మేదోకంబే మేదోకా అన్నమేసో గెలె గెలె ఇజారో మిసోమ్ కమాన్ షో తమహారో కమాన్ హగస్ ఓ ఈ నారా కమాన్ ఆల్లో షో మిసోమ్ కేఫ్ హలాల్ ఓ సవాల్ ఖైర్ సవాల్ నూర్ ధేరిల్ నా నిసోమ్ కమాన్ దే ఆర్ హ్యాపీ మాలతి హెజి మిసోమ్ యల్ అప్ క్లాస్ కా బట్టిగిరిని అనిష్టే నిష్టే హగ్గస్ నై ఎగ్జాంపుల్స్ గెలే ఊసట్ హెజ్జి కల్లీలి కోన్ హెజ్జి తమారో ఇట్స్ వెరీ ఈజీ
1: መምህር ሱሬካ ኣብታ ብሄራዊ ሕብርታትን ብዙሕነትን እትሓቁፍ ከተማ ባረንቱ ብገንዘብ ተኸፊልካ ዘይርከብ ብዙሕ ጸጋታት ከም ዝረኸበት እያ ትሕብር። ንሱ ድማ ፍቕሪ ሰብ እዩ። ንህዝቢ ተቐማጢ ባረንቱ እውን ብፍቕሪ እያ ትገልጾ። ካብ ፍቕሪ ዝተበገሰ ድማ ኣብ ኩሉ ማሕበራዊ ጉዳያት ምስ ህዝቢ ባረንቱ ተኻፊል እያ። 23 ዓመታት ከም ሓንቲ መዓልቲ ሓሊፋ እናበለት ድማ ትገልጽ። መርሓባ ዝብል ጥዑም ቃል መውፃእ ኣፋ ብምግባር ድማ ብፍቕሪ ትነብር።
0: ብጣዕሚ ፅቡቅ ኣብዚ ትምከት ወይ ሓዘን ወይ